0: 思考失败了。你刚开始听多久，他是不是说了这个反应加杠杆加的低，哪里是咱们的后果负担吗？
1: 是吧，你们应该听我的节目吧，别生气，别生气，这就是我们老板的经验的原因。మాట్లాడినట్టు అన్నట్టు కావాల్సినటువంటి నాయకీయ కాన్ఫిడెన్స్ జయాంత థెరపీ అంటే శ్వాసాధ్యాలు ఎందుకు ఉపచార నాట్యం కటిక ఉపచార సామాజిక సురక్ష చూస్తూ సురక్షిత సువిధా వెబ్సైట్ దృష్టి ఆరోగ్య టెక్నాలజీ ఫోన్ నంబర్ శూన్య జాతీయ పోలీస్

0: వినాయకుడి రాష్ట్రపతి ముఖ్యమంత్రి ఉపసులు అలానే కొత్త నాయకులతో సమావేశం సమావేశం
1: ఒక అవస్థ దీని మన ఆస్థ

0: అందుకు మాస్టర్కు స్వల్పంగా
1: पहिलो जानु कहिले जमिन मुनिबाट चट्याङ परेको जस्तो ठुलो आवाज आउने

ఏదైనా సంవత్సరం అట్టి కారణం వ్యక్తికి ఇష్ట కొంతకి జుట్టి అప్పుడు గవర్నమెంట్ కొంత సంవత్సరం ఎన్ని కానీ తప్పలేదు జోటింపడము సేవకు లోపల అన్నగ్రహ కానివ్వాలని పర్యటక దేశ విజ్ఞాన సంస్థ

మాట్లాడగలరు. తనపై కుల కులగలరు. సమాధానం నాకు పదార్థమైన నాకు పదార్థం మాట్లాడటం అవసరం. స్వస్థల ఉద్యాల భవిష్యత్తు రేడియో గురుగా సహకారంగా స్వాస్థ్యకారి పూర్తి అవ్వటం జరిగిపోతారు.